శ్రీరామలాల్ భగవానికి, శ్రీ ఆనందకంద భగవానికి, శ్రీ కౌశల్యానందన భగవానికి, శ్రీ దశరథ నందన భగవానికి, శ్రీ కేకే నందన భగవానికి, శ్రీ సుమిత్రానందన భగవానికి, శ్రీ చారుభయ్యనికి, శ్రీ హనుమాన్జీ మహారాజ్కి, శ్రీరామ్ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామికి, శ్రీ సరియూ మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసీదాస్జీ మహారాజ్కి, సమస్త పూర్వాచార్యుకి, సర్వసంత వైష్ణవ భగవానికి, సత్య సనాతన ధర్మకి, గో మాతాకి, భారత్ మాతాకి, ప్రాతః శృంగార ఆర్తికి జయ జయ శ్రీ సీతారాం.

ప్రమేయ వైభవం నిషంగ చాపసాయకం ధరం త్రిలోకనాయకం ఇనేష వంశమండనం మహేష చాపఖండనం మునీంద్ర సంతరంజనం సురారి వృంద భంజనం మనోజ వైరి వందితం అజాదిదేవ సేవితం విశుద్ధ బోధ విగ్రహం సమస్త దూషణాపహం నమామి ఇందిరాపతిం సుఖాకరం సతాం గతిం భజే సతస్తి సానుజం శచీపతి ప్రియానుజం త్వదంఘ్రి మూలయే నరా భజంతి హీన మత్సర పతంతి నో భవార్ణవే వితర్క వీచి సంకులే వివిక్త వాసినః సదా భజంతి ముక్తయే ముదా నిరస్య ఇంద్రియాదికం ప్రయాంతి తే గతిం స్వకం తమేకమద్భుతం ప్రభుం నిరీహమీశ్వరం విభుం జగద్గురుం చ శాశ్వతం తురీయమేవ కేవలం భజామి భావవల్లభం కుయోగినాం సుదుర్లభం.